వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నమిం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సరస్వతీ నమః. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవై మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పరమపిత శ్రీ గణేష్ భగవాన్, సరస్వతీ మాత, గురుజన్ సంత మహాత్మా ఔర్ సారే ఋషిజన్ కే ఆశీర్వాద్ సే, సబ్కే ఆజ్ఞా సే, మే ఆజ్ కే శ్రీ పురాణ కే సంధ్యాకాలీన్ ఇస్ ప్రవచన్ కో ఆరంభ కర్నే కో అనుమతి చాతా హూ. ఆచార్య రాజన్ శర్మ ఆప్ సబ్ కే లియే హార్దిక్ నమన్ ఔర్ అభినందన్ కర్తా హై, స్వీకార్ కీజియే. ఆప్ ఇస్ హల్ మే హై, బాహర్ హై, కహీ భీ హై, తో ఇస్ శివ పురాణ కా అమృతమయ బాణీ కో సున్నే కే లియే, శ్రవణ కర్నే కే లియే ఆప్ కటిబద్ధ హో జాయియే, అధిష్టాన్ మే బైఠ లీజియే, సంకల్ప మే రహియే. ఐసా సమయ ఏప్సా అవసర్ బార్ బార్ నహీ ఆతా హై. యే మరణశీల్ జిందగీ మే హమ్ కహీ భీ హై, ఐసా అమృత రూపీ బాణీ కో శ్రవణ కర్నే సే కరోడో యోని కే పాప సే హమ్ ముక్త హో జాతే హై, హమారే మన మస్తిష్క మే ఊర్జా హో జాతా హై. ఇస్లియే ఆప్ లోగ్ కో మే వినతీ కర్తా హూ కి ఆప్ ఇస్ పురాణ కో ఆఖిరీ సమయ తక్ సునతే రహే. యే దో భాషా మే చలేగా యే పురాణ. జయ బోలియే భగవాన్ భోలేనాథ కీ జయ. విత్ ద గ్రేస్ అండ్ బ్లెసింగ్స్ ఆఫ్ గాడ్ గణేష్, గురు, సరస్వతి మాత, ఆల్ ద డైటీస్ సెంట్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ మై వార్మ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆచార్య రాజన్ శర్మ. అండ్ టుడే వీ హార్ ఇన్ ద వెరీ అస్పీషియస్ చాప్టర్, వెరీ గుడ్ చాప్టర్స్ విచ్ ఇస్ వెరీ వండర్ఫుల్. ఇట్ ఈస్ సెయింగ్ దాట్ ఇఫ్ యూ లీసన్ దిస్ వన్ యూ క్యాన్ వైప్ ఆఫ్ the karma, bad karmas from, if you have collected from many, many life also, you can wipe off it. And this is a wonderful, amazing story, some tragedy, some happiness, some sorrow, some pain, but it's a wonderful experimented chapters. That's all are true, all are experimented, but that one is also, this chapter is talks about why we have to use Tulasi and what's the behind story on it and what is the Saligram, the stone, the holy stone, and is that proved or is that experimented, which lab experimented, and what's the value, and Shiva and Vishnu, why they works together, everything comes in it. So this is a very long chapter, but I'm trying to that give you information in summarize, but which is very authentic and which is very important, because we might not have time to read all the books. It takes a longer time, and if you already read also, it will be very helpful. And also that I'm going to present what other Puran also says about these topics. We'll discuss later on. Here the